అది ఎమ్మెంగ్ ఎక్కుగా హంగురామే నుకుతుమే మూమినున్నకన్నితే ఫహ ఎవరింగే తెరింగ్ కొమ్మె కబీలాయకుం బయకు హంగురామే నుకున్నమ కిహా రంగళుహే ఎయి ఎవరింగ్ ఎబహీ నుగొస్తిబి మీహు దీం ఉగని దస్కుర్మషే అది ఎవరింగ కౌముగే మీహు ఎబహీ హంగురామే నుకు మీహు ఎవరింగే గాథం ఎంబురి అతు జహిందు ఎవరిన్నం ఇంజారు పురమట్టకే ఎయి ఎవరెం బిరువెతువే రక్కాతెరు మట్టకే.

అది కొమ్మె అహరకు ఎఫ్ఫహరు నువత దెఫహరు దతితకాయ్ బలిమడు కం కురిమతి కురవ్వ ఎవరెన్ ఇమ్తిహాన్ కురవ్వాతి ఎవరెన్ నుదకే హియే దెంవెస్ ఎవరెన్ తౌబాయ్ నువతే అది ఎవరెన్ హందాంకు వాజ లిబెన్ను గణితే.

0: بالحق يفصل الآيات لقوم يعلمون.
1: ఎకలాంగి అలికమెక్కంగా ఇరులవ్వ నూరెక్కంగా హందులెవ్వి రస్కలాంగి అది ఏ హందు హింగుమ మంజిల్ తకె మింవరు కురెవ్వి ఎయి ఎబామీహుం అహరుతవుగి అదదాయ్ మస్సర్తకాయ్ దువస్తవుగి హిసాబ్ దెనగతమట్టకే హక్కుగుతుం మెనువి అల్లాహు ఎతకెతి నహద్దవై ఎంగే భయక ఎకలాంగి ఆయత్త తఫ్సీలు కొద్దెవ్వతే.

అల్లాహ్ ఫియవా అళుకం కురని ఎవరెన్న గెల్లుమివ్వెస్ నుదివే అది ఎవరెన్న మంఫా ఇవ్వెస్ నుదివే తక చషి అది ఎవరెం బుణితే మితకిచ్చకి అల్లాహ్గ హజ్రతుగా థిమమ్మన్న షఫా ఇత్తెరువానే తకిచ్చే ఖలేగ్ఫాన్ విదాళు వాష ఉడుతకుగావిస్ అది బిమ్గావిస్ అల్లాహు దినవుడిగెన్ వా ఖమిగ్గ వాహకై త్యబామీహుం ఎకలాంగి ఖబరు దినీహయ్యే ఎవరెం ఏ షరీకు కురా తకెతిం ఎకలాంగి హుస్తాహిర్వే మతురే ఒడిగెంబే.

అది ఎవరెం బునెతి ఎకలేగ ఫానుగ వెరి రస్కలాగ హజ్రతుం ఎకలేగ ఫాన మొజిజాయ్ బావాలవ్వాఫాను అని కీవగిం బావై ఫహె కలేగ ఫాను విదాళు వాషి గైబ్ దినవడిగతుం వాకం కశ్వరి అల్లాహషి ఫహె త్యబామీహుం ఇంతిజారు కురాషి హమ కశ్వరుం తిమం కలేగ ఫానుస్ త్యబామీహున్ నాయకు ఇంతిజారు కురా మీహుంగ తెరిం వాహుషీమే.

0: అది మీస్తకున్న తద్మడు హాల్ జహుమఫహు ఎవరెన్న తిమన్ రస్కలాంగ రహ్మెల్లవ్వ తియాగి ఖంగ రహ దక్కవా హిందు తిమన్ రస్కలాంగ ఆ ఇత్తం ఎవరెన్ దోకో మకరు హదతి కలేగ ఫాను ఇదాళు వాషే ఎవరింగె మకరు రద్దు కురివ్వుముగా అల్లాహు అవస్వె ఒడిగతుం బొడే హమ కశ్వను తిమన్ రస్కలాంగ మలాయికతుం తిబా మీహుం హదా మకరు తల్లివ్వతే
1: కీరత్ ఖురాన్ కు దివ్య తర్జమాయ్ దెమ్మె మిగనస్తిని సూరతు తౌబా సతేక నవారవన ఆయతుం ఫషాయగిం ఎసూరె నిమ్మా సూరతు యూనుసు ఫషాయగిం ఎసూరతుగె ఎకావిస్ వన ఆయతుగె నియల తర్జమా విదాళ దివ్వాఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
2: ఇల్మి నూరుం హిత్తం ఆరో కురువా దెదునియగె వాజ్వరికమ మగు దక్కాదే
3: తుళహేయో ఫుదుంతెరి ఉఫావెరదిరుళుమక రాస్తా ఫహికొత్తే
2: ఉమ్మీదు ఆకొద్ది ఎకణివెరికం ఫిలువాదే
3: దివెహిరాజ్యేగె అడు
2: ఎంహా సతర్సేగ సాళిస్ నువై కిలోహార్ట్స్ మీడియం వేవ్
3: అడిహ నువై మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్.

డ్రామా లియా ఉఫత్ దాయకులవాలి ఫాతిమత్ సీనత్ డ్రామా కుళముగ బేవరివి అలీ హసీన్ ఆషత్ నయీమా రమ్లా ఇబ్రాహీం అది మరియం మలియా.

అది ఎమ్మెంగ్ ఎక్కుగా హంగురామే నుకుతుమే ముమినున్న కన్నెతే ఫహ ఎవరింగ తెరింగ్ కొమ్మె కబీలాయకుం బయకు హంగురామే నుకున్నమ కిహా రంగళు హే ఎయి ఎవరెంగ్ ఎబహీ నుగొస్తిబి మీహుం దీం ఉగని దస్పుర్మషే అది ఎవరింగ కౌముగె మీహుం ఎబహీ హంగురామే నుకుం మీహుం ఎవరింగ గాథంగ్ ఎంబురి అతు జెహిందు ఎవరెన్నం ఇంజారు పురమట్టకై ఎయి ఎవరెం బిరువెతువే రక్కాతెరు మట్టకై.

అది ఎవరెంగే హిత్తవుగా బలిమడు ఖమివ్వా మీహుం దన్నాశె ఫహ ఎవరెంగే కాఫిరు ఖమ్గా తెరయ కాఫిరు ఖం ఎవరెన్న ఇతురువియే అది కాఫిరుం ఖమ్గావా హాల్ ఎవరెం మరువియే.

అది కొమ్మె అహరకు ఎఫ్ఫహరు నువత దెఫహరు దతితకాయి బలిమడుకం కురిమతి కురవ్వ ఎవరెన్ ఇమ్తిహాన్ కురవ్వాతి ఎవరెన్ నుదకే హియే దెంవెస్ ఎవరెన్ తౌబాయి నువతే అది ఎవరెన్ హందాంకు వాజ లిబెన్ను గణితే.

0: بالحق يفصل الآيات لقوم يعلمون
1: ఎకలాంగి అలికమెక్కంగా ఇరులవ్వ నూరెక్కంగా హందులెవ్వి రస్కలాంగి అది ఏ హందు హింగుమ మంజిల్ తకే మింవరు కురెవ్వి ఎయి తెబామీహుం అహరుతవుగి అదదాయ్ మస్సర్తకాయ్ దువస్తవుగి హిసాబ్ దెనగతమట్టకే హక్కుగుతుం మెనువి అల్లాహు ఎతకెతి నహద్దవై ఎంగే బయక ఎకలాంగి ఆయత్త తఫ్సీల్ కొద్దెవ్వతే.

ఎవరంగా దుఆయకి సుబ్హానక అల్లాహుమ్మే ఏ హద్దవా బడుకురి రస్కలాకోయ్ ఈ బరస్కలాంగ్యం అళమిన్ తస్బీహ దన్నవమి అది ఎథాంగా ఎవరంగ తహయ్యతకీ సలామె అది ఎవరంగ దుఆగ నిమ్ముమకి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ హమ్దుహురి ఆలం తగివిరి అల్లాహ షే.

అల్లాహ్ ఫియవా అళుకం కురని ఎవరెన్న గెల్లుమె వెస్నుదేవే అది ఎవరెన్న మంఫా వెస్నుదేవే తక చషే అది ఎవరెం బుణితే మితకెచ్చకి అల్లాహ్గ హజ్రతుగా తిమమ్మన్న షఫా తెరువానే తకెచ్చే ఖలేగ్ ఫాన్ విదాళు వాషే ఉడుతగుగా విస్ అది బిమ్గా విస్ అల్లాహు దినవుడిగెన్ వా ఖమిగ్గ వాహకై త్యబామీహుం ఎకలాంగే ఖబరు దినీహయ్యే ఎవరెం ఏ షరీకు కురా తకెతిం ఎకలాంగ హుస్తాహిర్వే మతురే వడిగెంబే.

0: అది మీస్తకున్న తదుమడు హాల్ జహుమఫహు ఎవరెన్న తిమన్ రస్కలాంగ రహ్మెల్లవ్వ తియాగి ఖంగ రహ దక్కవా హిందు తిమన్ రస్కలాంగ ఆ ఇత్తం ఎవరెన్ దోకో మకరు హదతి కలేగ ఫాను ఇదాళు ఆశే ఎవరింగె మకరు రద్దు కురివ్వుముగా అవ్వోహు అవస్వె ఒడిగతుం బొడే హమ కశ్వరు తిమన్ రస్కలాంగ మలాయికతుం తిబా మీహుం హదా మకరు తల్లివ్వతే
1: కీరత్ ఖురాన్ కు దివ్య తర్జమాయ్ దెమ్మె మిగనస్తిని సూరతు తౌబా సతేక నవారవన ఆయతుం ఫషాయగిన్ ఎ సూరె నిమ్మా సూరతు యూనుసు ఫషాయగిన్ ఎ సూరతుగ ఎకావిస్ వన ఆయతుగ నియల తర్జమా విదాల్ దివ్వాఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
2: ఇల్మి నూరుం హిత్తం ఆరో కురువా దెదునియగే బాజ్వెరికమ మగు దక్కాదే
3: తుళహేయో ఫుదున్ తెరి ఉఫావెర్ దిరుళుమక రాస్తా ఫహికొత్తే
2: ఉమ్మీదు ఆకొద్ది ఎకణివెరికం ఫిలువాదే
3: దివెహిరాజ్యేగె అడు
2: ఎంహా సతర్సేగ సాళిస్ నువై కిలోహార్ట్స్ మీడియం వేవ్
3: అడిహ నువై మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్.

0: లోకంలో తంకుడు రంగడంతో కనిపించక కహాలాఫ వరంహీ వరకు బొండి వసాద నుబాన ఒక తంకుడు గాదయం హరుకుం బొండి వసాద హరుకుండు వసాది బొండి నుబా హదాకు హింగాదా
1: సుకురి కొబా మస్సిరిక మీద కీనిబా
2: కంకుళె నోయం యాదాకు కెంకుళె బెస్ నదిబను వేవస్ తంకుళె బారుకుం నది అనక కండువస్ గదహం కుదేవర
3: కమురుబే బడు కమకువే మియాయి
4: బకురా కొంకమకు
3: పేబి ఆహారు జహి కహల బుళికొళె జహాల బల ఎయి దోణీ కుదిం బొడుతిద దుమ్మచ్చ మహద్దాంగులే
5: మరియాంబా బొమ్మితం హురి వర రీచం హుదు ఆహారం బొమ్మిత వర రీచ ఫైఫ్ హరి వర తళాలం ఫసే వాణి
6: నీలగండు మీచి మా హికి బొడు వేఫ రోను రంగళ వేసేని నరసం హిమజ్జ
7: లంపాతుమా మా హికి బొడు వెగంతి అవుడని మా గినైరు అబ్బల్లా.

0: Pajo Nektar. అస్సలాము అలైకుం. ఫజర్ తరి మిస్సిస్లా యాకిమ్ బద్దల్ కురని అలి అబ్దో మీ కీరిత్ కుర్ఆన్ గ వారి దిఫావ ఫన్సవిస్ రసూల్ బేకలుంగ రిసాల్ ఎత్తక ఏ రిసాల్ ఎత్తకం ఉరదున్ ఫరాయిత్తక మా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫణబోయ్ కోఫాయా అజాబు గె వాహకయా అది ఏ రిసాలత్ కబూల్ కో ఏ రసూలున్న ఈమాం వి ఫరాయిత్తక లిఫావ మత్వే నియమత్తహు గె వాహక గెనస్తే సిల్సిలాయ్ మీ సిల్సిలాగా కీరిత్ కుర్ఆన్ గ వారి దిఫావ ఎకేకి ఇబ్రత్తరి వాహక తక బిస్ బలం దాన ప్రోగ్రామ్ హుషాహుల్వాణి అషేక్ అబ్దుల్ జమీల్
1: ప్రోగ్రామ్ ఫట్టో అద్దెము అల్గొండ దన్నవాలని అషేక్ ఇబ్రాహిం అహ్మద్
2: అల్గొండ మేము వాహక దకు మిదని హమ మీ సోలిహ్ అలైహిస్సలాం గె ఖౌమ్ నమత అల్ హిజ్ర్ ఇతనక బిహేగతుం అదిస్ వాహక దకిని ఇతనుగ హురి ఆసార తకాయా బిహే వాహత మిదకిని అదే జాబిర్ ఇబ్న అబ్దుల్లాహ్ రివా కురవణి అన్ జాబిర్ ఇబ్న అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు మా ఖాల్ లమ్మా మర్ర రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం బిల్ హిజ్ర్ ఖాల లా తస్

0: మీ ఆరు గడ్డింగ్ హవీరు ఫహెద్ జహి మీ దివై రాజ్యగాడు.
1: తిత్తి తిత్తి కుచ్చే అస్సలాము అలైకుం. ఉరిహా కుదిన ఉఫావిర్ వగుత్ కొలకం ఇదేమో తిత్తి తిత్తి కుజ్జే మీ ప్రోగ్రామాకి మీ బద్దలు కురని ఇతియ కుదింగే నజ్జత్త. మీ ప్రోగ్రామాకి ఇతియ కుదిన రీతి ఆదతక అదప్త కియాది కుదినాకి ఉఫావిర్ వగుత్ కొలం హేద కొలం గెనిస్తే ప్రోగ్రామే. మీ సిల్సిలాగే మీదుగి ప్రోగ్రామ్గా బ్యావిరివా కుదిన్నకి షణాయ అల్విన్ ఇస్హా అది ఐరా మీ కుదిన్నాయికి మీ ప్రోగ్రామ్ గెలిస్తే

మీదుగ ప్రోగ్రామ్ గా ఆంటీ తిగుదిన రీతి లవ గెనిస్తేన మీ లవ కొరియ దాగడిగా స్టూడియో తిప్పి కుదిరిన ఆంటీ మసకతి హవా కురాణ ఎయి తస్వీరేగా కుల చేసు తస్వీతగా ఉన్నాన్ ఎదువైకి మౌలువా గుళవాపు హున్న కంకం మీద మీ గెనిస్తే లవయకి ఖదీజా షాణీస్కి అదిఫవా లవే

0: అదేమీ మీ గాలనైత్ కహిమనేమే ఫహు సకాఫీ ఐటమ్ మీ ఐటమ్ ఫహు దెంగ్ అమ కొడుకుడు ఇరుకొడే గెతిరేగా మీ హఫ్లా నిమిగిందాన్ అదివేస్ హఫ్లాగా సగాఫీ ఐటమ్ కురియం గుతింగే తదే మిహారగుమన్న స్టేజ్ మతి మీ పెనని ఎమ్మె హతరు బెరివెరియకు దెంగ్ అదివేస్ ఇతరు ఐటమ్ కురియం ఉతీకమ లఫా కురే నిమాతి
1: అదే గొత్తం అడుగుమైన లఫాకుని దెన్ మీ హరకత్ కురియ దాయిరుగా స్టేజ్గా బెహటిఫ్ మివా స్క్రీను రాజేగే హీ క్యాము మంజరుత ఫెన్నము అబదెస్ ఫెన్నము దాక ఫహా కొల్లం మివ గుత అడుగుమైన మీ ఫెన్నని హందువరు దేరేగే మీ హీ క్యాము మంజరే దెన్ స్టేజ్ మతీగా మిహారు అని కావేస్ ఇతరు హరకాతకం మీ తయారవని కురుఫలి జహు తయారువాక మాడుగుణ బుడ లఫా కురవని స్టేజ్గా దెక్కొలుగా మీ దే దోణి రంజవాగత మిహారు బహట్టాఫ మిహిరి దెన్ కీగా మీ దోణిగా మీ రియావెస్ బావాలేఫింగేతో హమ కురుఫలి జహుమ మీ హార్మి తయారవని మీ హరకాతుగా ముళివెస్ ఫిరిహిం బావెరి మీ బావెరివని దెన్ ఇహుగా మీ మస్ బాణారు బేణు కురాకాల మీ తొప్పెం అళ్యాం హురి బావెరి వెస్సే బహురి దెన్ ఇహి హురి హా బావెరింగే పోలుగస్ మీ హుదు మీ ఫొతి మీ అళాఫ దెంగీగా మిహారు స్టేజు స్టేజ్కే మీ స్క్రీను మీ ఫెన్నని కాండుగే రాళు తక కాండు హిమేనే గొత్త ఏ మన్సరు మీ ఫెన్నని దోణిగా తిబ్బవే హింగే తాళుగురు మిన్న ఇవ గొత్త మీ హీవణి మిహారు హమ దెదోణి బహట్టాఫ హురీరు ఏ దోణిగా మితిబి తిం బావెరిం కురుఫలి జహము మిగెందని అణెదోణి హమ మీ మహా దేవమణు మధాతురక తయారుఫా దోణి గొత బహట్టాఫ హురి దోణి గొతుగా మీ ఫాగవణి కుంభా రియలా హుంగాణ మీ హురి హాయ్ చెవెస్ హమయం హురి దోణి ఎదోణకి

డ్రామా లియా ఉఫత్ దాయకులవాలి ఫాతిమత్ సీనత్ డ్రామా కుళముగ బేవరివి అలీ హసీన్ ఆషత్ నయీమా రమ్లా ఇబ్రాహీం అది మరియం మలియా.